రిక్రూట్మెంట్ వెబ్సైట్ లో ఇండ్ల డౌన్లోడ్ రూతోలక అమ్ల మెంతు అడ్మిట్ కార్డ్ ఒక పొత్తో ఐడెంటిటీ బమాబ దోలా ఎగ్జామ్ జిల్లా జాబ మాయే అమ్ల సిన్ బరోక్ జాబ జాబ్కెన్ జిట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గద్ద మెన్లా ఇజాంగుగ ఇండియా హొక్క ఒమె 14 to 18 ఇయర్స్ నా గద్ద పొరిపోతా అజగా పకుమబ ఇస్కూలం అపక్ తొక్లా ఎన్నా యాకా కాదు హిగి అబా హిగి ఉనుక్ నరుగ మిది మిదిలా మిఖా సాగో దోయకున్ నక అమ్లా మెంతు అగోమ్ హిగి మిది పర్ది హినం లగాబ హై లెవెల్ మీటింగ్ గో దూదక్లో ఇస్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ సెక్రటరీ సంజయ్ కుమార్ మిగ ఆదా ది కబ అబ్బ దూలు జిదక్లా అగోమయం అల్జాబ జిక్కా కుక్క హితు నిర్మ సంజయ్ కుమార్ మెన్లా ఒమేగా ద మామా దోబెసిన్ ఓపెన్ స్కూల్ లో క్లాస్ 10 ఒక క్లాస్ 12 పాస్ తగలా ఏ బోలో మాజ్ బె అల్దా గే అమ్లసిన్ మెంతు మెట్రోలాజికల్ సెంటర్ ఇటానగర్ గద్ద మెన్లా ఊగ ఇస్తేద్ గ అపర్ సుబన్శ్రీ సియాంగ్ ఒక అపర్ సియాంగ్ డిస్ట్రిక్ట్ గద్ రూలో దోయ్ దోగుమ్ గుమ్లా దోయాక్ యగ్లా ఒక నిదువా అతిబ ఓదే డంగ్నాక అమ్లా మెంతు మెట్రోలాజికల్ సెంటర్ గద్ద మెంతలా కురుంకుమె కరాదాది ఒక సియోమి డిస్ట్రిక్ట్ గద్ రూలో సిన్ నిదువా అతిబ ఓదే డంగ్నాక అమ్లా మెంపా జీతాతు కేతన్ గద్ద హిర్గ గలో మెంకెనాగో మెంజిసా అగే